0: సీతా గౌతమ బుద్ధలే టుకుటుకు గరదై కిరే కోస్థల పానీ హైన సహీద కూరగత హో నారాయణీ కో జల హుత్యాయేర బగాదై పరలగో సద్భావ కో ఛాలయో మాటో మా పసినా ముసేర మభనో ప్యారో శనీ పాలయో మాటో మా పసినా ముసేర మభనో ప్యారో శనీ పాలయో. నమస్కార్, మా చైతన్య కృష్ణ. తపహరు అయిలి రేడియో సఫలత సునిరహను భాగొచ్చా.
1: రేడియో సఫలత 103.4 మెగాహెర్ట్జ్
2: సున్నమన్ లాయో.